మీరు పండిన కర్ణాటక శాస్త్రీయ సంగీత తుళు కీర్తనలని కేందరు వయలిన్ అంచని రాగ సంయోజన మంత్రిదు నిర్దేశన మంత్రినారు విద్వాన్ శ్రీ టిజి గోపాలకృష్ణన్ మృదంగ విద్వాన్.